கடமை இப்போது சேர்த்து சிம்மத்தளிக்கும் காலங்களில் మేకోసరం సీత పీ చౌదం ఏదైనా ప్రజాపరాయ నిలైన కొంత చిత్రం నల్వ సురోష్ మలో చూపించగా ఉంది.